0: ఉన్నాకు లాగి వందించు నమస్తే సువది.
1: నమస్తే సువది ఇన్సటి సంహనంత దల్మై దిజు హామీ సమజను భయకు थियो पुलचोक देखी र वहा तिरको नयन वाला हाल खबर सँगसँगै मिठा मिठा कुरा कहानीको साथमा वहाले चाहिँ मिठो गीत पनि रोजेर गई सक्नु भएको छ. सुमधुर गीत छ. रेलको बाटो पुग्दै छरिउनी बस्ने सहरैमा सूरज पण्डितको आवाजमा सजेको यो गीत यहाँमा राख्दैछु. कार्यक्रम स्थान दिँदैछु. स्वीकार्नु होला है त.